0: आप आ रहे हैं रजत कमल।
1: The sound design serves as a vital narrative and psychological tool that enhances the film's horror beyond conventional jump scares through the use of reverberant echoes. Ladies and gentlemen, the award for the best screenplay writer original goes to Sri Bandareddy Sukumar for Telugu film Pushpa, The Rule Part 2. Sri Sukumar is being conferred with Silver Lotus. The film presents a compelling and intricately crafted screenplay that masterfully weaves character, conflict and emotions into a powerful narrative.
0: Best Screenplay Writer Adapted का पुरस्कार मराठी फिल्म स्वर्ग गंधर्व सुधीर फड़के के लिए श्री योगेश शिवराम देशपांडे प्राप्त कर रहे हैं प्रतिष्ठित रजत कमल।
2: जे माझ्या मनाला भावत ते माझ्या संगीतातून माझ्या गळ्यातून उतरत।
1: For outstanding achievement in adapted screenwriting, authentic character development, and the profound emotional and dramatic impact of real-life legendary singer.
0: सर्वश्रेष्ठ स्क्रीन प्ले लेखन संवाद के लिए तेलुगु फिल्म लकी भास्कर के डायलॉग राइटर श्री वेंकी अटलूरी के लिए रजत कमल।
3: ना पेरु भास्कर कुमार। నా జీతం 6,000 రూపాయలు. బోర్డర్లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా నేనే కావాలని నన్ను చేసుకుంది.
1: ద డైలాగ్స్ దట్ బ్లెండ్ ఫిలాసఫికల్ ఇన్సైట్ విత్ ఎమోషనల్ ఒథెంటిసిటీ. ది అవార్డ్ ఫర్ ద బెస్ట్ సినిమాటోగ్రఫీ గోస్ టు శ్రీ షెహనా జలాల్ ఫర్ మలయాళం ఫిల్మ్ బ్రహ్మయుగం. హీఈస్ బీంగ్ అవార్డెడ్ విత్ సిల్వర్ లోటస్.